0: గస్య శయమికే ద్వే అష్టౌ వాసిష్ఠాని ఉత్తరయో విశ్వే దేవాః షణ్ణాం వసిష్ఠస్త్రిష్టుప్ దేవాః.
1: అస్యా